తమతం గురుకా శబ్దమనేస్తమంజం పకాన్నా విచాడుతారా ప్రాణి గురు చలనగతినిస్తారాయ జో అంధకార దీపక ప్రకాశ గురు దర్శన దేఖ మన వికాస జో మా ధ్యాన మే మారే పవతన సాధు సంగ జ్యోత్ ప్రగటావ

బృహస్పతిం జాచక జంజాతి ప్రభుతాన్ కర్కృప దేవరుణాం సాధన కిమంగతూర పారబ్రహ్మ సరదా పూర్వ సదా

నమో సర్వే నమో రాధ రాధ నమో సాధ సాధ నమో సాహ సాహే నమో మాహ మాహ నమో గీత గీతే నమో ప్రీత ప్రీతే నమో రోఖ రోఖే నమో సోఖ సోఖే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతానం నమో సర్వమంతరం నమో సర్వజంత్రం